శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. ముత్యాల స్వరాలు తెలుగు కార్యక్రమంలో వందనాలు స్వీకరించుకోండి. సరిగ్గా 12:02 ఈనాటి గంటసేపు కార్యక్రమం 1 గంటకు పూర్తి అవుతుంది. మొత్తం ఈ ప్రసారంలో మీరు మాతోనే ఉంటారని శుభ నమ్మకంతోనే ప్రసారం యొక్క తొలి పాట వింటున్న మా ప్రియ శ్రోతలందరికీ అంకితమిస్తూ శుభ ప్రారంభం చేస్తున్నాం. ఈరోజు మొత్తం ఈ కార్యక్రమంలో ఎన్నుకున్న చక్కనైనవి పాటలు, వాటిని విని మెచ్చుకుంటారని యొక్క శుభ నమ్మకంతోనే

శ్రోతలారా, ఏం కోరుకోవచ్చు ఈ శుభ ఆదివారం నాడు? మీ జీవితంలో ప్రేమ పెరగాలి, స్నేహం మరింత బలపడాలి, బాధలుంటే బాధలు కూడా తగ్గాలి. ఇలా మీరు సంతోషంగానే మీ ఇంటి తలుపు, అదే సంతోషం అదే చిరునవ్వు మీ తలుపులు మీ కిటికీలు తట్టాలి.

అవునండి శ్రోతలారా, మణినాటి కార్యక్రమం ఇక్కడ మన ముత్యాల స్వరాలు ప్రసారం జరుగుతున్నది. దేశష్ట దిక్కుల నుంచి మన ఈనాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ అనేక అనేక కృతజ్ఞతలు.

అవునండి, మనం చెప్పవచ్చు ఇదే మే నెల యొక్క ముందు చివరైన భాగం వరకు, అంటే మూడో లేదా నాలుగో చెప్పవచ్చు కదూ. మే నెలలో అసలు ఐదు ఉంటాయి వారాలు, అండ్ ఎంతో వేగంగా ఆ రోజులు ఆ నెలలు అంటే తిరుగుతున్నాయి, పరుగెత్తుంటున్నాయి అనుకుంటున్నాను. ఇంకొక వారం రోజుల్లో మనం ఈ వారం రోజులను దాటి ఒక కొత్త జూన్ నెలలో శుభాడుగులు వేద్దాం అనుకుంటున్నాను. ఏ విధంగా మొత్తం ఈ మే నెల మనం హాయిగానే చిరునవ్వుతోనే ఆడుతూ పాడుతూ గడిపి ఉన్నాం, అదే కొత్త యొక్క జూన్ నెలలో అదే విధంగానే అదే దృఢ నమ్మకం విశ్వాసాలతోనే కొత్త ఆశలతోనే మనం గడపాలి కొత్త జూన్ నెల.

12:36 నిమిషాలు మన ముత్యాల స్వరాలు కార్యక్రమం మీరు వినబోతున్నారు. సరిగా 1 గంటకు ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది ప్రేమను దేశ అష్ట దిక్కులో

सरे श्रोतलरा इंका सरिगा ऐदु आरु निमिषालो मन नाटी कार्यक्रम पूर्ति अवुतुंदी मुत्याल स्वरालु సరిగ్గా గదియారపు ముళ్ళు సూచిస్తున్నట్టుగా మధ్యాహ్నం వేళ 1 గంట అవుతుంది. ఇక మొత్తం ఈ గంటసేపు కార్యక్రమంలో శ్రద్ధపూర్వకంగా ప్రతి ఒక్క పాట విన్నందుకు, మన మొత్తం కార్యక్రమంలో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఈ ఆదివారం తప్పనిసరిగా మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మిత్రులందరి కోసం బ్రహ్మాండకరంగానే మీరు పూర్తి చేయాలని అంతే మనస్ఫూర్తిగా హాయిగానే అనుకుంటున్నాను. రేపటి నుంచి ఒక కొత్త వారం మొదలవుతున్నది. ఇక వారం రోజులు మొత్తం హాయిగానే గడపాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ నమస్కారం, శుభదినం.

0: అస్సలాం
1: మొరీషియస్.
2: నమస్కార్ శ్రోతలందరికి హృదయపూర్వక నమస్కారం.
3: ఉంగల్ అనేవరకం వణకం.
4: రేడియో మొరీషియస్ పర్ దిల్ సే స్వాగత్ హై ఆప్ సభీ కా.

తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం. రాత్రి వేళ 7:30 అయింది. అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు రాత్రి వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం మన స్వరాల వేదిక. ఎక్కడికైనా వెళ్తున్నారు, ఇంట్లో ఉంటున్నారు, సమయం గడుపుతున్నారు, కానీ సంగీతం వినడం ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే రాత్రి వేళ కార్యక్రమం విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ చేయడానికి మన ఈ స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీకోసం ప్రసారం చేస్తాం. సమయం వ్యర్థం చేయకుండా శ్రోతలరా పదండి, మొదలు పెడుతున్నాం మన ఈ రాత్రి వేళ కార్యక్రమం.

సంగీతం అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సంగీతం లేనిదే మన జీవితం విచిత్రంగా జీవిస్తాం కదా, అది తెలుసుకుంటారు సంగీత ప్రియులు. నిజంగా సంగీత ప్రియులకు ఈ విషయం తెలుసుకుంటారు. సంగీతం లేకుంటే మన జీవితం శూన్యంగా అవుతుంది. అలాగే మంచి సినీ పాటలతో కొనసాగిస్తూ ఈ రాత్రి వేళ కార్యక్రమం.

మన కార్యక్రమమ్మా అనే బిరుదు స్వరాల వేదిక. ఇటువంటి వేదిక స్వరాలతో సంగీతంతో మన కార్యక్రమం కొనసాగిస్తూ మంచి సినీ పాటలతో, అలాగే శ్రోతలరా, విశేషంగా మన సంగీత ప్రియులు, ఈ వేదిక ఎన్నుకుంటాం మీకోసం, మీ ఆనందం కోసం. ఈ వేదిక అంటే సంగీతంతో కూడి ఉంది ఈ విశేషమైన కార్యక్రమం ప్రతి రాత్రి వేళ మీకోసం.

సమయం గడుపుతూ ఆనందిస్తున్నారు. ఈ రాత్రి వేళ మీరు కుటుంబాలతో, మిత్రులతో, బంధువులతో, పిల్లలతో డిన్నర్ చేస్తున్నారు, భోజనం చేస్తున్నారు, సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటాం. ఈ రాత్రి వేళ మంచిగా సమయం గడపండి. ఇది ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబాలతో సమయం గడపడం చాలా ఇంకా అతి ముఖ్యంగా ఉంది. అలాగే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.